పాండ్య రాజతనయే పవ రాజతోనాశ్రిత పారితోషిక హృదయేశ్వరీ భోగ కప్పల ప్రదాయి భక్తమోద సందాయిని.